ఈ శుభ మంగళవారం మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ వ్యాఖ్యాతని పూర్వీ కాసం ఫిల్లింగ్ ఇన్ ఫర్ అర్చన శ్రీధర్ టుడే. సో నేను ఈ సాయంత్రం మీ సంగీత నిలయము వ్యాఖ్యాతగా 6 నుంచి 7 గంటల వరకు మీతో కలిసి ఈ సంగీత ప్రయాణంలో పాల్గొనబోతున్నాను. టుడే ఐఎమ్ పూర్వీ కాసం కీపింగ్ యూ కంపెనీ ఫ్రమ్ 6 to 7 PM రైట్ హియర్ ఆన్ లోటస్ FM. సో యాజ్ యూ నో, వీవ్ గాట్ ఏ ఫెంటాస్టిక్ షో లైన్డ్ అప్ ఫర్ యూ టుడే విత్ beautiful, beautiful music. Of course, our two special features, which is feature one, the Telugu lesson, and feature two, where we'll do a deeper dive into a beautiful song. And we have a special interview coming your way. So with Heritage Day coming up on the 24th of September, we've got a special conversation coming your bit, coming your way in a bit. So this special guest is joining us for a chat about culture, heritage. So this is definitely a conversation you don't want to miss. తిరుమల గిరులపై వెలసిన ఆ కలియుగ దేవానికి ఆత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర పొరటాసి సందర్భంగా ఏడుకొండల వైభవాన్ని కళ్లకు కట్టే పరమ పవిత్రమైన అదివో అల్లదివో శ్రీ హరివాసము అంటూ అన్నమాచార్యుల వారు ఎంతో మధురంగా మధురంగా వర్ణించారు. అంత మధురంగా బాలుగారు స్వరంలో వినబోతున్నారు అదివో అల్లదివో, అ టైమ్లెస్ అన్నమాచార్య కంపోజిషన్ బ్యూటిఫుల్లీ రెండెడ్ బై SP బాలసుబ్రహ్మణ్యం.

0: You're listening to Sangeeta Nilayamu. Tuesdays, 6 to 7 p.m. మళ్ళీ ఒకసారి అందరికీ స్వాగతం. మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా ఈ కార్యక్రమం మీకోసం మీ ఇంటికి మీ హృదయానికి తీసుకొని వస్తున్నాం. ఆల్రైట్, సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ఇంటర్వ్యూ. యూ జస్ట్ లిసన్ టు అ వెరీ లైవ్లీ ఫోక్ సాంగ్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దాట్ వన్.
1: The views and opinions expressed in this program are those of the speaker and do not reflect the views or positions of the station.
0: Alright, so today on Sangeeta Nilayamu, we are going to be having a meaningful conversation about something I would say is very close to our hearts, okay? And that is our heritage, right? Our roots and the importance of keeping our Telugu culture alive. So joining us today to tell us a little bit more about this is Mrs. Varshain Ramalu, the chairperson of the Andhra Women's Forum and council member of the Andhra Mahasabha of South Africa. So Varshain Garu, namaskaram and welcome to Lotus FM.

ఎంతెంతమైన పాట. హోప్ యూ ఎంజాయ్డ్ దాట్ బ్యూటిఫుల్ క్లాసిక్ అస్ మచ్ అస్ ఐ డిడ్. మీకు ఈ అద్భుతమైన పాట నచ్చిందంటే ఆఫ్ కోర్స్ యూ నో వాట్ టు డూ, సెండ్ మీ ఒక చిన్న ధ్వని సందేశం మాకు తప్పకుండా పంపియనండి. ఈ నంబర్స్ 7103. సో ఎర్లియర్ టుడే యూ నో ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ టు స్పీక్ విత్ మిస్ వాషీన్ రామలు రిప్రజెంటింగ్ ద ఆంధ్ర ఉమెన్స్ ఫోరం అండ్ ఆంధ్ర మహాసభ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సో if you did miss that interview, you can of course listen to it. You can log on to www.lotusfm.co.za. you can listen to the interview with Telugu lessons. All those are right there for you, and share it with your family or friends. We also, in our today's Telugu lesson, we explored the word varasatva, meaning heritage or legacy, so you can also check that one out. So coming back to our songs, you know, they are just, the melodies are so, so special. And even listening to these old classics, or even songs from, you know, the 1990s, the 2000s, the lyrics are just so expressive, and they still continue to feel just as relevant even after so many years, right? So we move on to another melody. Up next is Jallanta Kavvinta. Ani meeru vinaboye ee paata rachinchina varu ile Raja swara parinchina varu Veturi Sundara Ramamurthy, KS Chitra gari gaatramlo Jallanta Kavvinta.

మల్టీ పక్ రడర్ల ఉడన పల్తే వరల్డ్ మొత్తం అర్ల ఉడన పిస్తే పిసిరి కల్పి పెర్ల ఉడన పల్తే.